అమీర్ శంఖా సార్ దగ్గర దగ్గర పుట్టుక దగ్గర దగ్గర పుట్టుక దగ్గర దగ్గర పుట్టుక దగ్గర పుట్టుక దగ్గర అంద దా ప్రది ప్రదేట ఘేట కట్ట దట దాపక దేకట ఘేంద్ర అంద దగ్గర పుట్టుక దగ్గర పుట్టుక దగ్గర అంద అంద అక్కడ అంద అంద అక్కడ అంద అంద దగ్గర పుట్టుక దగ్గర పుట్టుక అంద అంద అక్కడ అంద అంద అక్కడ అంద అంద దగ్గర పుట్టుక

0: నవరోజ్ రాగంలో కృతి విన్నారు.
1: దట్ వాజ్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ నవరోజ్.
0: ఇప్పుడు వినండి కేదారగౌళ రాగంలో శ్రీ నీలోత్పలాంబికాయై ఆది తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు శ్రీ నీలోత్పలాంబికాయై, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ కేదారగౌళ, సెట్ టు ఆది తాళం.

0: కేదార గౌళ రాగంలో కృతి విన్నారు.
1: యు జస్ట్ హర్డ్ ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ కేదార గౌళ.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకు అందించే ప్రత్యేక సంగీత స్రవంతి రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర కృతులు వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ భార్గవి మంగళకేశికి రాగం మిశ్రచాపు తాళం.
1: This is Ragam 24/7, an exclusive Indian classical music channel. You are listening to a rendition of Muthuswami Dikshita's compositions rendered by Sri Sandhyavandanam Srinivasarao. He is accompanied on violin by Sri Yuvatur Vijeshwar Rao and on Murdangam by Sri Vankayala Narsimham. Continuing the rendition, you will now listen to a composition in Rag Mangala Kaishiki, Sri Bhargavi, set to Mishra Chaputal.

0: మంగళకైశికి రాగంలో కృతి విన్నారు.
1: దాట్ వాజ్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ మంగళకైశికి.
0: కార్యక్రమంలో చివరిగా వినండి ధర్మ సంవర్ధని మధ్యమావతి రాగం రూపక తాళం.
1: శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ మధ్యమావతి ధర్మ సంవర్ధని సెట్ టు రూపక్ తాళం.

0: మధ్యమావతి రాగంలో కృతి విన్నారు.
1: యు జస్ట్ హర్డ్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ మధ్యమావతి.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర్ కృతులు విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకందించే ప్రత్యేక సంగీత స్రవంతి రాగం.
1: You were listening to a rendition of Muthuswami Dikshita's compositions rendered by Sri Sandhyavandanam Srinivasa Rao. He was accompanied on violin by Sri Yuvaturi Vijeshwar Rao and on mridangam by Sri Vankaila Narasimham. This program was contributed by All India Radio Vishakhapatnam for Ragam 24/7, an exclusive Indian classical music channel.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'd be listening to clarinet recital by Sri P. Subramanyeswar Rao, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mridangam by Sri B.V.S. Prasad.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో పి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి క్లారినెట్ వాద్య కచేరి వింటారు. వాద్య సహకారం శ్రీమతి బీవీ దుర్గా భవాని వయలిన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగం.
1: ఫస్ట్ లిజన్ టు త్యాగరాజ కృతి ఎంత నేర్చినా ఇన్రాగ్ శుద్ధ ధన్యాసి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా ఎంత నేర్చినా శుద్ధ ధన్యాసి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన.

0: ఇంతవరకు అన్నపూర్ణే విశాలాక్షి ముత్తుస్వామి దీక్షితుల కీర్తన విన్నారు. సామరాగం ఆదితాళం.
1: రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు హావ్ హర్డ్ టు ఎ క్లారినెట్ రిసైటల్ బై శ్రీ పి సుబ్రహ్మణ్యేశ్వరరావు, సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీమతి బివి దుర్గా భవాని అండ్ ఆన్ మృదంగం బై శ్రీ బివిఎస్ ప్రసాద్. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.
0: రాగం ఛానల్లో మీరింతవరకు పి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి క్లారినెట్ వాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవాని వయలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ మృదంగం. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.